0: ఫీలింగ్. కాగా ఆ నాలుగు పాయల వచ్చిన మూడు జీబులు ఉన్నాయి, కనుక అప్పుడు వాటికి నీటి సరఫరా జరగలేదు.
1: కృష్ణా నది సాగర్ సంగమ్ సే పహలే చార్ ధారాం మే విభాజిత్ హుయి హై. ఇన్ చార్ ధారాం కే బీచ్ తీన్ ద్వీప హై. బహుత్ దినో తక్ ఇన్ ద్వీపో కే లియే సురక్షిత్ పానీ కా ఆయోజన్ నహీ హువా థా, కింతు కుచ్ సమయ కే బాద్ పులీ గడ్డా కే పాస్ ఏక్ పంపింగ్ స్టేషన్ కా నిర్మాణ కియా గయా. ఇస్కే ద్వారా నదీ సే పానీ నికాల్ కర్ అవనీ గడ్డా ద్వీప్ మే 30,000 ఏకర్ భూమి కో ఖేతీ కే యోగ్య బనాయా గయా. पुली गड्ढा के पास एक सेतु वहीं का भी निर्माण हुआ. इस तरह कृष्णा नदी के द्वीपों के साथ साथ अवनी गड्ढा द्वीप को भी सिंचाई की सुविधा प्राप्त हुई. लेकिन ओदरी मुंडी तथा इलीचट दिब्बा को पानी नहीं मिलता है. कृष्णा नदी पर महाराष्ट्र तथा कर्नाटक राज्यों में सिंचाई बांधों के निर्माण तथा आंध्र प्रदेश में नागार्जुन सागर और श्री श्वालम बांधों के निर्माण से कृष्णा नदी के निचले भाग का जल प्रवाह रुक गया है. समुद्र का पानी 20 किलोमीटर तक ऊपर आ जाता है, इसीलिए लोगों को पीने के लिए पानी नहीं मिलता है. इसलिए आसपास के अनेक लोग अन्य क्षेत्रों में जा चुके हैं.
2: पानी की इस दीनता भरी समस्या के बारे में किसान श्री तलशील बुलैया चौधरी की राय इस प्रकार है.
3: गत 6 సంవత్సరాల నుంచి పంటలు ఇక్కడ పూర్తిగా పోయినాయి. దాని మీద ఇక్కడ ఏం ఆధారం లేక బయట వెళ్ళి వ్యాపారం చేసుకుని వలసలిపోయే పరిస్థితి వచ్చింది.
4: बीते 6 సంవత్సరాల से पूरी की पूरी फसल नष्ट हो रही है, इससे लोग जीवनाधार खो रहे हैं. इसलिए उन्हें गांव छोड़कर काम की खोज में बाहर जाना पड़ता है अथवा प्रवास करने का निर्णय लेने की स्थिति भी आ जाती है.
2: मछली पालन विभाग के एक भूतपूर्व उच्च अधिकारी श्री सैक अर्जुन राव का कहना है,
3: गत 6 సంవత్సరాలుగా పంట లేక ఇక్కడి నుంచి కూడా ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతులు మరి ఇతర ప్రాంతాలకి
5: పిచ్చిన 6 సంవత్సరాలు మరి ఫసల్ నా హోనే కే కారణ యహా కే ఛోటే ఛోటే గరీబ్ కిసాన్ దూసరే ప్రాంతో మే జాకర్ మజ్దూరీ కర్కే అప్నీ ఆజీవికా చలా రహే హై. श्री मुक्कामल नागभूषण ने सरकार की सहायता से सन 1991 जनवरी में जल समस्या के निवारण का प्रयत्न किया. इससे इस द्वीप में रहने वाले लोगों को पीने के लिए तथा खेती के लिए पानी प्राप्त हुआ.
2: कृष्णा नदी के आसपास के स्थानों में जहां तुंगभद्रा मिलती है, हीरे की खानें हैं, कुछ अन्य मूल्यवान खनिज भी हैं. सागर संगम के क्षेत्र में तेल तथा गैस उपलब्ध है. मछलियां तथा झींगे अधिक मात्रा में प्राप्त होते हैं. इस प्रकार कीमती संपत्ति का दान करती है कल्याणी कृष्णा वेणी.